భాగం ఊర్జస్వతేః పయస్వతేః పయస్వతేరూర్జస్వతేరూర్జస్వతేః పయస్వతేః ప్రజావతేః ప్రజావతేః పయస్వతేరూర్జస్వతేరూర్జస్వతేః పయస్వతేః ప్రజావతేః పయస్వతేః ప్రజావతేః ప్రజావతేః పయస్వతేః పయస్వతేః ప్రజావతేరణమేవా అణమేవా ప్రజావతేః పయస్వతేః పయస్వతేః.

రుద్రస్య రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిర్హేతి రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య హేతిః అఘషగం స ఇత్యఘషగం సః రుద్రస్య హేతిర్హేతి రుద్రస్య రుద్రస్య హేతిః పరిపరిహేతి రుద్రస్య రుద్రస్య హేతిః పరి హేతిః పరిపరిహేతిర్హేతిః పరివో వః పరిహేతిర్హేతిః పరివః పరివో వః పరిపరివో వృణక్తు వృణక్తు వః పరిపరివో వృణక్తు వో వృణక్తు వృణక్తు వో వో వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వో వో వృణక్తు ధ్రువా వృణక్తు ధ్రువా ధ్రువా వృణక్తు వృణక్తు ధ్రువా అస్మిన్ అస్మిన్ ధ్రువా వృణక్తు వృణక్తు ధ్రువా

బరిహిరచ్చాచ్చ బరిహిర్బరిహిరచ్చమను నామను నాచ్చ బరిహిర్బరిహిరచ్చమను నా అచ్చమను నామను నాచ్చాచ్చమను నా కృతకృతమను నాచ్చాచ్చమను నా కృత మను నా కృతకృతమను నామను నా కృత స్వధయా స్వధయా కృతమను నామను నా కృత స్వధయా కృత స్వధయా స్వధయా కృతకృత స్వధయా వితష్ట వితష్ట స్వధయా కృతకృత స్వధయా వితష్ట స్వధయా వితష్ట వితష్ట స్వధయా స్వధయా వితష్ట.

పరిశోతమసి పరిశోతమస్యసి పరిశోతం పరిశోతమసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి పరిశోతం పరిశోతమసి వర్షవృద్ధం పరిశోతమితి పరిశూతం అసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధమసి వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి దేవబరిహిర్దేవ బరిహిరసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి దేవబరిహిః వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి దేవ